0: ఎనర్జీ
1: ఆర్ ఎనర్జీ
2: ఆవి పరకుం టికెట్ అవ వందద నాల
3: ஏன் அழந்த ரஜினி முருகன் டீ குடுக்கச்சுள்ள